0: ఎత్తి రాత్రిని విసోకిని రాత్రి వరకు తెరో నీలారు ప్రోత్సం చుచుక్ మరింగ్ పట్టే పోకం కారం కుమంగం
1: పట్టే పోకనే పుంకి నాయం తోక యోకి రాస్మార్
0: బతన్ గత్రిత కరాతన్ గమార్త Sini kekinggang murweng gondok kinaryo sambeting teto nunggil panggung sanes pangginan sanes gempalan ing teto ugi nunggil bebalungan ing lelampahan ingga wonten pun dito mereka ingga wonten tegal kepanasan wonten dewa kalih setunggal dewa ingkang pepes raseksa iku dewa pandudut sukmo pambanjut nyawa Bathara Nyama Dipati sesarengan kalayan dewaning agni iku Bathara Brahma setindak kendel sejangkah noleh
1: lumasananing dewa kekalinga medak saking pengayunan papar Jawarna nalika samana kabiyarsa pangandikanipun Bathara Nyama Dipati
2: wilahe ngalik romastuna sidem Yayi Bathara Brahma Yayi Nun dawuh pangandika Kakang Nyawa Dipati Kakang. Tak aturi kandhik sik sawetara ya iki.